సర్వమాన్ సర్వతరం సర్వమాన్ తర్మాన్ దేవ దేవాదారు సర్వకాలకు సర్వకాలకు సర్వగోపను కాలు జత్ర తత్ర రాజి అవధూత రూపరసాలు నామ ఠామన జాత్యాక రూపరేఖ రూపరంగ నరేఖ ఆది బృహుదారమూర్తి యోనాథ శేఖ దేశ ఔర్ణ పేషయాక రూపరేఖ రాఘు జత్ర తత్ర దిశా వేసా హు ఫలి వన రాఘు నామ కాంబీన్ బేఖర్ దాము నాహి సర్వమాన్ సర్వత్ర మాన్ సమాన్ దాహి ఏక మూర్త అనేక దర్శన కేంద్ర రూపానేక అఖిల్ ఖిల్ అఖిల్ ఖిలన్ అంత కోర ఏక దీప న జానీ జయ భే దొరక దేవ రూప రంగ న జాత పాత సో జానీ కే జేవ తాత్మాత్ న జాత జాకర్ జన మరణ విహీన చక్ర బకర్ ఫిర చదర్ జాక మానీ ప్రతీన లోక చౌదాంగే విఖయ జగ జాపే జయ జాప ఆది దేవ నాద మూర్త థాప సుభ జయ థాప పరమ రూప వినీత మూర్త పూర్ణ పురుఖ పారు సర్వ విశ్వ రచయో స్వయం పవ శుభం స్వయం పవ గణ భంజన హారు కాళహీన్ కళా సంయుక్త కల్పృఖ దేశ ధర్మధాంస పరమ రహత భూత లఖ పేశ అంగరాగ నరంగ జాక ఏజాత్ బాధన నామ గర్వగంజన దోషిట భంజన ముక్తదాయక కామ ఆపరూప మీకాన సుత ఏక పురుఖ దూత గర్వగంజన సర్వ భంజన ఆదిరూప సూత అంగహీన పంగనాథమేక పురుఖ పారు సర్వలాయక సర్వకాయకో సర్వగోపృత పారు సర్వగంత సర్వంత సర్వదిన్యపేక సర్వశాస్త్రన జానీ జయ రూపరంగార రేఖ పరంబీర్ ప్రాణ్యాకాయ నిర్బాధనేత గోట్ సిమృత పురాణ శాస్త్రనాభివోచ్యత మదుపార ఛంద ప్రసాద గుణగణ ఉదార మహిమా పారాసన పంగు ఉపమానాంగ అనుపవ ప్రకాశ నిర్జన నాశ జన రాజాను రాజ పానన పాన దీవాన దీవ ఉపమా మహానింద్రాన్ ఇంద్ర బాలాను బాలు రంకాను రంకు కాలాను కాల్ గాతమత పార అనుపూత అంగు పాపాంగ గట్ మిత పార్ గుణ గణ ఉదార మునుగణ ప్రణామ నిరపేణి కామ ఆత్ దోత్ ప్రచండ మిత గత అఖండ అలిశ్య కర్మ అదృశ్య ధర్మ సర్వపర్ణ అడ్య ఆనడండ బాడ్య ఆచరి చంద ప్రసాద గోవిందే ముకందే ఉదార్య పారి హరియంగ హరియంగ్రామ్య కామే భుజంగ పర్యాద చంద చతర్ చక్ర కర్తా చతర్ చక్ర హర్తా చతర్ చక్ర దాన్యే చతర్ చక్ర జాన్యే చతర్ చక్ర వారధి చతర్ చక్ర భారతి చతర్ చక్ర బాల్యే చతర్ చక్ర కాలే చతర్ చక్ర వాసే చతర్ చక్ర వాసే చతర్ చక్ర మాన్యే చతర్ చక్ర దాన్యే చాచరీ ఛంద నా శత్రన మిత్రన పరమగ్న పితరన కర్మగ్న కాయ జన్మగ జాయ న చిత్రన మిత్ర పరయం పవిత్రాయ ప్రతిష్టా దేశా దేశా కృష్ణాయ భగవతి శాంత ప్రసాద కథతే క్యా సజ దేశ క్యా బజ పేశ క్యా గంజ కర్మ క్యా బజ భర్మ క్యా బజ లోక క్యా దత్త సుఖ క్యా దూత వర్ణ క్యా భూత కర్ణ కి రాజం ప్రభా కి ధర్మం ప్రజాయ క్యా శోక వర్ణ కి సర్వ వర్ణ కి జగతం కృతి కి శత్రుం క్షత్రియ కి బ్రహ్మం స్వరూప క్యా అనుభవ రూప క్యాదు దేవాయ క్యా భేవాయ కె చతురంగ విహీన కే కా దీనాయ కి రోజి జా కర హి మే రహా గయ కె పాక బయవై కె గ్యాబుల గయవై కె అఫుల్ గనాయ కె శాన్ శాయ కె కారణ గనందై కె రోజి దేందై కె రాజ కరిహీమ హై కె కర్మం కరీమ కె సర్వం కలిహ కె సర్వం దలిహ కె సర్వతర్ మానయ కె సర్వతర్ దానయ కె సర్వతర్ గావనయ కె సర్వతర్ పావనయ కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర రాజాయ కే సర్వత్ర సాజాయ కే సర్వత్ర దీనాయ కే సర్వత్ర లీనాయ కే సర్వత్ర జాహో కే సర్వత్ర పాహో కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర కాలాయ కే సర్వత్ర బాలాయ కే సర్వత్ర హంత కే సర్వత్ర గంత కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర కాజాయ కే సర్వత్ర రాజాయ కే సర్వత్ర సుఖాయ కే సర్వత్ర భోఖాయ కే సర్వత్ర త్రాణయ కే సర్వత్ర ప్రాణయ కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర భేష్టాయ కే సర్వత్ర మాన్యాయ సదైవం ప్రధానయాయ కే సర్వత్ర జాప్యాయ కే సర్వత్ర స్థాప్యాయ కే సర్వత్ర పాన్నాయ కే సర్వత్ర మాన్నాయ కే సర్వత్ర ఇంద్రాయ కే సర్వత్ర చంద్రాయ కే సర్వంగలిమాయ కే పరమంగ ప్రియమాయ కే ఆకలోలామాయ కే సాయ కలామాయ
ਕਿ ਹੁਸਨ ਵਜੂ ਹੈ ਤਮਾਮ ਰਜੂ ਹੈ ਮੇਸਰ ਸੁਲਾਮ ਹੈ ਸਲੀਖਤ ਮਦਾਮ ਹੈ ਗਨੀਵਲ ਸਕਰਤ ਹੈ ਗਨੀਵਲ ਬਰਾਤ ਹੈ ਬਲੰਦਲ ਮਕਾਨ ਹੈ ਜਮੀਨ ਵਾਲੇ ਜਮਾਨਾ ਹੈ ਤਮੀਜਲ ਤਮਾਮ ਹੈ ਰਜੂ ਵਾਲ ਨਦਾਨ ਹੈ ਹਰੀਫਲ ਜੀਮੈ ਰਜਾਇਗੀ ਯਕੀਨਾ ਹੈ ਅਨੇਕ ਉਲ ਦਰੰਗ ਹੈ ਪੇਦ ਹੈ ਪੰਗ ਹੈ ਅਜੀਲ ਨਿਵਾਜ ਹੈ ਗਨੀਵਲ ਬਰਾਜ ਹੈ ਦਰੋਗਤ ਸਰੂਪ ਤ੍ਰਿਮੁਗਤ ਬਭੂਤ ਹੈ ਬ੍ਰਮੁਗਤ ਪ੍ਰਵਾਹ ਹੈ ਸਜੋਗ ਸੁਦਾ ਹੈ ਸਦਾਇਵ ਸਰੂਪਾ ਬੇਦੀ ਅਨੂਪ ਹੈ ਸਮਸਤ ਬਰਾਜ ਹੈ ਸਮਸਤ ਸਲਾਮ ਹੈ ਸਦੈਵ ਕਾਮ ਹੈ ਨਿਰਵਾਸ ਰੂਪ ਹੈ ਗਾਧ ਅਨੂਪ ਹੈ ਓਅੰਗਾਧ ਰੂਪ ਹੈ ਨਾਸ ਰੂਪ ਹੈ ਅਨੰਗੀ ਅਨਾਮੇ ਤ੍ਰਿਭੰਗੀ ਤ੍ਰਿਕਾਮੇ ਤ੍ਰਿਵਰਗ ਤ੍ਰਿਵਾਦੀ ਸੁਗੰਜ ਹੈ ਗਾਧੇ ਸੁਭੰਗ ਸਰਭਾਗੇ ਸੁਸਰਭਾਨਰ ਆਗੇ ਤ੍ਰਿਭੁਵ ਸਰੂਪ ਹੈ ਸਜੈ ਸੁਦੰਗ ਨਰਗੰ ਪ੍ਰਣਾਸ ਹੈ ਪ੍ਰਤੀ ਉਲ ਪ੍ਰਵਾਸ ਹੈ ਨਿਰੋਕਤ ਪ੍ਰਵਾਹ ਹੈ ਸਦੈਵ ਸਦਾ ਹੈ ਵਿਭੁਗਤ ਸਰੂਪ ਹੈ ਪ੍ਰਯੁਗਤ ਅਨੂਪ ਹੈ ਨਿਰੋਕਤ ਸਦਾ ਹੈ ਵਿਭੁਗਤ ਪ੍ਰਵਾਹ ਹੈ ਅਨੁਗਤ ਸਰੂਪ ਹੈ ਪ੍ਰਯੁਗਤ ਅਨੂਪ ਹੈ ਚਾਚਰੀ ਸੰਗ ਅਭੰਗ ਹੈ ਨੰਗ ਹੈ ਬੇਖਾ ਲੇਖਾ ਪਰਮਾ ਕਰਮਾ ਨਾਦ ਜੁਗਾਦ ਹੈ ਅਜੈ ਹੈ ਵਹ ਭੂਤ ਹੈ ਦੂਤ ਹੈ ਅਨਾਸਵ ਦਾਸ ਦੰਦ ਬੰਧ ਹੈ ਅਭਗਤ ਹੈ ਵਿਰਗਤ ਹੈ ਅਨਾਸ ਹੈ ਪ੍ਰਕਾਸ਼ ਹੈ ਨਚੰਦ ਹੈ ਸੁਨੰਦ ਹੈ ਲਿਖ ਲਿਖ ਹੈ ਲੇਖ ਬੇਖ ਢਾਹ ਗਾਹ ਸੰਭੈ ਕੰਭ ਹੈ ਨੀਲਾ ਨਾਦ ਹੈ ਅਨਿਤ ਹੈ ਸੁਨਿਤ ਹੈ ਜਾਤ ਹੈ ਜਾਤ ਹੈ ਚਰਪਟ ਛੰਦ ਪ੍ਰਸਾਦ ਸਰਵੰਗ ਹੰਤਾ ਸਰਵੰਗ ਗੰਤਾ ਸਰਵੰਗ ਖਿਆਤਾ ਸਰਵੰਗ ਗਿਆਤਾ ਸਰਵੰਗ ਹਰਤਾ ਸਰਵੰਗ ਕਰਤਾ ਸਰਵੰਗ ਪ੍ਰਾਣੰ ਸਰਵੰਗ ਤ੍ਰਾਣੰ ਸਰਵੰਗ ਕਰਮੰ ਸਰਵੰਗ ਧਰਮੰ ਸਰਵੰਗ ਜੁਗਤਾ ਸਰਵੰਗ ਮੁਕਤਾ ਰਸਾਵਲ ਛੰਦ ਤਵ ਪ੍ਰਸਾਦ ਨਮੋ ਨਰਕ ਨਾਸੇ ਸਦਾ ਰੰਗ ਪ੍ਰਕਾਸ਼ੇ ਰੰਗੰ ਸਰੂਪੇ ਭੰਗੰ ਬਭੂਤੇ ਪਰਮਾਤਮ ਪਰਮਾਥੇ ਸਦਾ ਸਰਵ ਸਾਥੇ ਅਗਾਧ ਸਰੂਪੇ ਨਿਰਬਾਧ ਬਭੂਤੇ ਅਨੰਗੀ ਅਨਾਮੇ ਤ੍ਰਿਭੰਗੀ ਤ੍ਰਿਕਾਮੇ ਨਿਰਭੰਗੀ ਸਰੂਪੇ ਸਰਭੰਗੀ ਅਨੂਪੇ ਨਾ ਪੋਤਰਾ ਨਾ ਪੁੱਤਰਾ ਨਾ ਸਦਰਾ ਨਾ ਮਿੱਤਰਾ ਨਾ ਦਾਤਾ ਨਾ ਮਾਤਾ ਨਾ ਜਾਤਿਆ ਨਾ ਪਾਤਾ ਨਿਰਸਾਕੰ ਸ੍ਰੀਕਾ ਮਿਤੋਮੀ ਗਾਏ ਸਦੈਵ ਪ੍ਰਵਾਹ ਜੈ ਜਾਏ ਭਗਵਤੀ ਸ਼ਾਂਤ ਦਾ ਪ੍ਰਸਾਦ ਕੇ ਜਾਹਰ ਜੂਰ ਹੈ ਕਿ ਹਾਜ਼ਰ ਹਜੂਰ ਹੈ ਮੇਸਰ ਸਲਾਮ ਹੈ ਸਮਾਸ ਲਕਲਾਮ ਹੈ ਕਿ ਸਾਹਿਬ ਦਿਮਾਗ ਹੈ ਕਿ ਉਸ ਰੋਜ਼ ਰਾਗ ਹੈ ਕਿ ਕਾਮਲ ਕਰੀਮ ਹੈ ਕਿ ਰਾਜ ਕਰੀਮ ਹੈ ਕਿ ਰੋਜ਼ੀ ਦਹਿੰਦਾ ਹੈ ਕਿ ਰਾਜ ਕਰਿਹੰਦ ਹੈ ਗਰੀਮਲ ਕਮਾਲ ਹੈ ਕਿ ਉਸ ਰੋਜ਼ ਜਮਾਲ ਹੈ ਗਰੀਮਲ ਖਰਾਜ ਹੈ ਗਰੀਮਲ ਨਿਵਾਜ ਹੈ ਹਰੀਫਲ ਸਕਨ ਹੈ ਰਾਸਲ ਬਕਨ ਹੈ ਕਲੰਕੰ ਪ੍ਰਣਾਸ ਹੈ ਸਮਾਤੁਲ ਨਿਵਾਸ ਹੈ ਕੰਜਲ ਕਨੀਮ ਹੈ ਰਜਾਇ ਕਰੀਮ ਹੈ ਸਮਾਤੁਲ ਜੁਬਾਇਕ ਸਾਹਿਬ ਕਰਾਏ ਕਨਰਕੰ ਪ੍ਰਣਾਸ ਹੈ ਬੈਤੁਲ ਨਿਵਾਸ ਹੈ ਕੇ ਸਰਬਲ ਗਵਨ ਹੈ ਮੇ ਸੁਦਰ ਵਨ ਹੈ ਤਮਾਮੋ ਕਮੀਜ ਹੈ ਸਮਾਜ ਤੁਲ ਅਜੀਜ ਹੈ ਪਰੰਗ ਪਰਮ ਈਸ ਹੈ ਸਮਾਜ ਤੁਲ ਅਧੀਸ ਹੈ ਅਦੇਸਲ ਅਲੇਖ ਹੈ ਮੇਸਲ ਬੇਖ ਹੈ ਜਮੀਨੋ ਜਮਾ ਹੈ ਮੀ ਕੁਲ ਮਾਹ ਹੈ ਗਰੀਮਲ ਕਮਾਲ ਹੈ ਗਜਰਤ ਜਮਾਲ ਹੈ ਕਿ ਅਚਲੰਗ ਪ੍ਰਕਾਸ਼ ਹੈ ਕਿ ਮੈਂ ਤੋ ਸੁਭਾਸ ਹੈ ਕਿ ਅਜਵ ਸਰੂਪ ਹੈ ਕਿ ਮੈਂ ਤੋ ਬਭੂਤ ਹੈ ਕਿ ਮੈਂ ਤੋ ਬਸਾ ਹੈ ਕਿ ਆਤਮ ਪ੍ਰਭਾ ਹੈ ਕਿ ਅਚਲੰਗ ਨਾਂਗਾ ਕਿ ਮੈਂ ਤੋ ਭੰਗ ਹੈ ਮਦ ਪਾਰ ਛੰਦ ਤਵ ਪ੍ਰਸਾਦ ਮਨ ਮਨ ਪ੍ਰਣਾਮ ਗੁਣ ਗਨ ਮਦਾਮ ਹਰ ਵਰਿਆ ਗਾਂਜੁ ਹਰ ਨਰ ਪਰ ਪੰਜ ਗਨ ਗਨ ਪ੍ਰਣਾਮ ਮਨ ਮਨ ਸਲਾਮ ਹਰ ਨਰਿਆ ਖੰਡੁ ਬਰ ਨਰਿਆ ਮੰਡੁ ਗਨ ਪਵਨ ਆਸੁ ਮਨ ਮਨ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਣ ਗਨ ਪ੍ਰਣਾਮ ਜਲ ਸਲ ਮਦਾਮ ਆਨ ਸਿਜ ਅੰਗ ਆਸਨ ਪੰਗ ਉਪਮਾ ਪਾਰ ਗਾਤ ਮੇਤ ਉਧਾਰ ਜਲ ਸਲ ਮੰਡੁ ਦਿਸ ਵਿਸ ਪੰਡੁ ਜਲ ਸਲ ਮਹੰਤ ਦਿਸ ਵਿਸ ਬੇਅੰਤ ਅਨ ਪਵਨ ਹਾਸ ਉਦਰ ਤਰਦ ਰਾਸ ਆਜਨ ਬਾਈ ਕਸਦਾ ਓਅੰਕਾਰਿਆਦ ਕਥਨੀ ਅਨਾਦ ਖਲਖੰਡ ਖਿਆਲ ਕਰ